నమస్కారం. విశేషంగా ముద్దు ముద్దు పిల్లలందరికీ మా స్వాగతం. బాలానందమనే తెలుగు కార్యక్రమం ప్రతి శనివారం నాడు మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు విశేషంగా మీకోసం. బడి సెలవులు గడుపుతున్నారు కదా, ఆనందంగా గడుపుతున్నారని అనే నమ్మకంతో మన ఈ శనివారం నాడు మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. మంచి మంచి పాటలతో మీకోసం, మీ ఆనందం కోసం ఈ శనివారం నాడు, మీ విశ్రాంతి కోసం, మీ మనస్సుకు ఆనందం తేవాలను అనే నమ్మకంతో మన ఈ బాలానందమని తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. పదండి శ్రోతలరా, వందన మీతో ఉంటుంది. 45 నిమిషాలకు ఎంటర్టైనింగ్ యు మధురమైన సినీ పాటలు పిల్లల కోసం, మీ ఆనందం కోసం.

0: మా తల్లిదండ్రులు మన చిరునవ్వు మన ఆనందం చూసి వాళ్ళ బాధను మర్చిపోయే ఇది ఔషధం లాంటిది. పిల్లలు మనం చెప్పేది కాదు మనం చేసేది నేర్చుకుంటారు. అలాగే ప్రతి పిల్లవాడు ఒక కొత్త ఆశ ఒక కొత్త కళ కూడా.
1: లేడు లేసి కూర్చు లాస్ట్ బెంచ్ ముద్దు మొహం
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు ఆయన చెయ్యి యూనిఫామ్
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
1: డైలీ లేట్ గెట్ అవుట్
2: నైట్ డౌన్ వికెట్
1: హోంవర్క్ ఎస్కేప్
2: డైలీ ఇదే టార్చర్ అండి
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ

సంగీత ప్రియులారా, విశేషంగా పిల్లలారా, ఎవరెవరు ఇప్పుడిప్పుడు మీరు ట్యూన్ చేశారు బాలానందం అనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన పిల్లల కోసం ప్రసారం అవుతున్నది. అసలు పిల్లల బాల్యం వారి జీవితంలో అత్యంత విలువ సంపద కదా. పిల్లల హృదయాల్లో ప్రేమను నాటితే సమాజంలో శాంతి వికసిస్తుంది. పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ప్రేమ, సమయం, ఇంకా మంచి విలువలు. ఇది తల్లిదండ్రుల బాధ్యత.

0: విన్నామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా
1: దీనికి నీరసం రాదా
0: దీంతో మాట్లాడను
1: దీంతో ఆట్లాడను
0: ఇదో సైతాన్
1: ఇదో తూఫాన్
2: ఇదో నా బంగారు పాప.

చిన్న చేతుల్లో పెద్ద భవిష్యత్తు దాగి ఉంటుంది. పిల్లల ఆనందమే కుటుంబానికి అసలైన సంపద కదా. మన పిల్లలు ఆనందంగా ఉంటేనే మన కుటుంబానికి కూడా ఇది నిజమైన సంపద. ప్రతి చిన్నారి ఒక ప్రత్యేకమైన ప్రతిభతో జన్మిస్తాడు, అలాగే పుట్టుతాడు కదా. పిల్లల కలలకు రెక్కలు ఇస్తే వారు అవకాశాన్ని తాకగలరు.

సంస్కారం కూడా నేర్పడం వాడికి ఇచ్చే గొప్ప వారసత్వం. ప్రతి పిల్లవాడిలో ఒక నాయకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక కళాకారుడు దాగి ఉంటాడు.

సంగీత ప్రియులారా, విశేషంగా పిల్లలారా, మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో మీకోసం విశేషంగా ప్రసారం చేస్తాం ఈ విశేషమైన కార్యక్రమం. అసలు పిల్లలను ప్రేమతో పెంచుకోవాలి, వాడి ప్రేమతో ప్రపంచాన్ని మార్చగలరు. పిల్లలపై పెట్టిన ప్రతి మంచి ప్రయత్నం తమ భవిష్యత్తులో

పిల్లల చిరునవ్వు చూస్తే అలసిన మనస్సుకు కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, ఈ బడి సెలవులు ఈ వీకెండ్ ఎంతో బాగా గడుపుతారని అనే నమ్మకంతో వందన మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: ఇక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శనివారం నాడు రాత్రి సమయాన స్వరాల వేదిక కార్యక్రమానికి మీకు స్వాగతిస్తున్నది మీ చెల్లమ్మ గిరిశాలిని. ఈరోజు జులై మాసానికి 25వ తారీఖు. మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాం. నేటి స్వరాల వేదికను మొదలు పెడుతున్నాం సుమధుర తెలుగు పాటలతో. అయితే వింటూ ఉండండి.

నమ్తో గెలిచిన మనసే శాశ్వతం. మధురమైన మాటలు వినప్పుడు మనస్సు సంతోషిస్తుంది, కానీ ఆ మాటలకు తోడు మంచి ప్రవర్తన, నిజాయితీ, ప్రేమ, ఆదరణ లేకపోతే ఆ ప్రభావం ఎక్కువ కాలం నిలవదు. కానీ మంచితనంతో చేసిన ఒక చిన్న సహాయం, కష్టకాలంలో అందించిన ఒక భరోసా అంటే ట్రస్ట్ అన్నమాట, నమ్మకం, ప్రతిఫలం ఆశించకుండా చూపిన ఒక ఆప్యాయత, ఇవి జీవితాంతం మనస్సులో నిలిచిపోతాయి. మాటలు క్షణికంగా ఆకట్టుకోవచ్చు, కానీ మన మంచితనం మన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుంది. అదే మనకు నిజమైన గౌరవాన్ని, నమ్మకాన్ని, ప్రేమను సంపాదించి పెడుతుంది. అందుకే అందంగా మాట్లాడడం కంటే అందంగా ప్రవర్తించడం నేర్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మాటలు చెవులకు వినిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మాటలు చెవులకు వినిపిస్తాయి, కానీ మంచితనం నేరుగా తిన్నగా హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు కొంతసేపటికి మమ్మల్ని వింటూ సెద తీర్చుకుంటున్నారైతే మీ శ్రవణానందం కోసం సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం, వింటూ ఉండండి.

మాటలు మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తాయి కానీ మీరు చేసే పనులు మీరు ఎంతో అందరికీ తెలిసేలా చేస్తాయి।

నేటికి మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.